సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహు నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే శౌర్య పురస్కారాన్ ప్రాయచ్చత్. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌధరీ, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహిలా ఆదయశ్చ పురస్కృతాః. హర్యాణా రాజస్థానయోర్మధ్యే దశకత్రయేభ్యః విలంబితాయాః యమునా జలవిభాజన వివాదస్య అద్య సమాధానం జాతం. సర్వోచ్చ న్యాయాలయేన రామమందిర దాన ప్రకరణస్య కథిత వ్యక్తీయ అనియమితతాయాః న్యాయాలయ నిరీక్షణ అన్వేషణస్య త్వరా యాచికా నిరాకృతా. సిబిఎస్ఈ ఇత్యనేన సాంప్రతికాయ దశమ వర్గాయ త్రిభాషా నీతిః నానివార్యేతి ఘోషితా. సర్వకారః వ్యాపారస్య సుగమతాం ప్రావర్ధయితుం పరిష్కార సూచనాతంత్రం ప్రవర్తయతి. ఎస్ఐఆర్ ఇతి స్వస్థనాన్ దెహల్యాం సమారప్స్యతే. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతీయః క్రీడకః కిదంబి శ్రీకాంతః యుఎస్ ఓపెన్ క్రీడాయాం పురుష ఏకల స్పర్ధాయాం రజత పదకం విజితవాన్. అథ వార్తాః విస్తరేణ. అద్య నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే షడ్వింశత్యధిక ద్విసహస్రతమ వర్షస్య ద్వితీయ రక్షా అలంకరణ సమారోహే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముమర్య శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతి. శౌర్య పురస్కారాః రక్షా సైన్య బలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షక బలానాం, రాజ్య కేంద్రశాసిత ఆరక్షకాణాం, కార్మికాణాం చ కృతే ప్రదీయంతే. ఏతి పురస్కారాః సశస్త్ర బలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షి బలానాం, అన్య సురక్షా అధికరణానాం చ కార్మికాణాం అసాధారణ శౌర్య కార్యాన్ ఉద్దేశ్య ప్రదీయంతే.